శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 13వ తేదీ. ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి స్టూడియోస్లో సమయం 6:05 అర్చన క్షేత్రదర్శి కార్యక్రమానికి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాల్లో ఆలయం కూడా ఒకటి. స్వామివారి అర్చనకు చీరకట్టుతో వస్తారు పూజారి. గురు శిష్యులుగా పూజలందుకునే శివ పార్వతులుంటారు అక్కడ. శ్రీచక్రాన్ని లోలాకులుగా ధరిస్తారు జగన్మాత. ఇలాంటి ఎన్నో విశేషాలున్నాయి ఆలయంలో. ఇంతకీ ఆలయం ఎక్కడుంది ఏంటి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదింటిని కలిపి పంచభూతాలుగా పిలుస్తారు కదా. అయితే ఆ పంచభూతాలకు ప్రత్యేకగా పరమేశ్వరుడు ఐదు చోట్ల కొలువు తీరిన ఆలయాలే పంచభూత క్షేత్రాలు. వాటిలో రెండోది జంబుకేశ్వరం. ఇక్కడ మహాదేవుడు జలలింగం రూపంలో పూజలు అందుకుంటున్నాడు. తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీరంగానికి దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు జంబుకేశ్వరుడుగా, పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:26. ఇక తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీరంగానికి దగ్గరగా ఉండే జంబుకేశ్వర ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా. పూర్వం ఇక్కడ తెల్లనేరేడు వృక్షాలు ఎక్కువగా ఉండేవట. అందువల్ల ఈ ప్రాంతానికి జంబుకేశ్వర అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ పరిసరాల్లో శంభుడు అనే ఋషి ఉండేవాడు. పరమేశ్వరుణ్ణి పూజించకుండా పచ్చి గంగను కూడా ముట్టేవాడు కాదట. ఒకసారి ఈయనకి శివుడిని ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగింది. ఇక ఆ స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చిన ముక్కంటి సాక్షాత్కరించాడు. తన మనసులోని మాటను చెప్పాడు శంభుడు. అప్పుడు శివుడు త్వరలోనే తాను ఈ ప్రాంతంలో వెలుస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. మాటిచ్చినట్టుగానే కొన్నాళ్ళకి ఇక్కడ జలలింగంగా ఆవిర్భవించారు. శంభుడు జంబువృక్షంగా మారి స్వామిని అర్చించడం ప్రారంభించాడు. అందుకు నిదర్శనంగా ఈ ఆలయ ప్రాంగణంలో నేటికీ తెల్లనేరేడు వృక్షం ఉంటుందట. ఇక మరో కథ కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: इति श्रीमच्छंकराचार्य विरचितं शिव पंचाक्षर स्तोत्रं संपूर्णम्।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇక జంబుకేశ్వర లింగానికి సంబంధించిన, జంబుకేశ్వరి ఆలయానికి సంబంధించిన ఇంకొక స్థల పురాణం ఏంటి అంటే, శ్రీకాళహస్తిని తలపించేలా ఇక్కడ కూడా స్వామిని ఏనుగు సాలీడు పోటీపడి

పూజించాడట. శివుడు స్వయంభూగా అవతరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించాడట. ఇక శివపార్వతుల్ని గురు శిష్యులుగా భావించడం వెనుక కూడా ఒక కథ ఉంది అని చెప్తారు. పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి ఆట పట్టించేందుకు ప్రయత్నించిందట. దీంతో స్వామి ఆగ్రహించి భూలోకానికి వెళ్ళి సాధారణ మహిళల జీవితం గడపమంటూ చెప్పించాడట. శైలజ తన తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకోవడంతో కావేరి నది ఒడ్డున తపస్సు చేయమని సూచించారు స్వామివారు. అలా అమ్మవారి ప్రాంతానికి వచ్చి లింగాన్ని తయారు చేసి పూజించిందట. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు గురువుగా ప్రత్యక్షమై జ్ఞానబోధ చేశారట. ఆ గురు శిష్య బంధం కారణంగానే ఇక్కడ శివపార్వతులకు కళ్యాణం నిర్వహించే సాంప్రదాయం లేదు. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఆకాశవాణి స్టూడియోస్లో 6:41 ఇక తమిళనాడులోని జంబకేశ్వర ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా. తిరువానైక్కావల్ గాను పిలుస్తారు ఈ ఆలయాన్ని. కోచంగనాన్ అనే చోళరాజు నిర్మించారు. 7 అంతస్తుల రాజగోపురంతో భక్తులను స్వాగతించే ఈ ఆలయంలో మొత్తం 5 ప్రాకారాలు ఉన్నాయట. వాటిలో ఒకదానికి స్వయంగా సదాశివుడే నిర్మాణం చేశాడట. అందుకే దాన్ని విభూతి ప్రాకారంగా పిలుస్తారు. ఈ ఆలయంలో శివపార్వతులు ఎదురెదురుగా కొలువై దర్శనమిస్తారు. అంటే జంబుకేశ్వరుడు పశ్చిమాన ఉంటే అఖిలాండేశ్వరి స్వామికి ఎదురుగా తూర్పు దిక్కున కనిపిస్తుంది. అలాగే అమ్మవారికి ఎదురుగా వినాయకుడు ఉపాలయం కూడా ఉంటుంది. పరమేశ్వరుడు జంబులింగంగా జలలింగంగా పూజలు అందుకుంటున్నా శివలింగం నీటిలో ఉండదు. అయితే పానవట్టం పైన ఏడాది అంతా నీటి ఊట కనిపిస్తుంది. ఇక శక్తి స్వరూపిణి అఖిలాండేశ్వరిగా చతుర్భుజాలతో నిలుచుని మరీ దర్శనమిస్తుందట.

ఆకాశవాణి స్టూడియోస్లో 6 గంటల 54 నిమిషాలు అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. తమిళనాడులోని జంబుకేశ్వర ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి ఆదిశంకరుడు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా అమ్మవారికి శ్రీచక్ర కర్ణాభరణాలను అలంకరించాడట. అమ్మవారి ఎదురుగా వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడంతో దేవి మరింత శాంత స్వరూపిణిగా మారింది. రోజు మధ్యాహ్నం అఖిలాండేశ్వరి ఆలయ పూజారి మహిళలా అలంకరించుకుని పరమేశ్వరుణ్ణి పూజించేందుకు స్వామి సన్నిధికి వస్తాడు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలతో పాటు కార్తీక మాసం మహాశివరాత్రి ప్రత్యేక సందర్భాల్లో జరిగే విశేష పూజా కార్యక్రమాలను చూసి తీరాల్సిందే అంటారు స్థానికులు. ఇవి ఆలయ విశేషాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షా

కల సమావేశంలో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంలో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్దతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2వ పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3వ పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్ కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్ కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడా స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి.

0: దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానెక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్టియో ఆర్థరైటిస్, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్టియో ఆర్థరైటిస్ కి ఆయుర్వేద చికిత్సా విధానం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్ రామరెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని రకరకాలుగా వింటుంటాము. ఈ ఆర్థరైటిస్ అన్ని కూడా ఒక గ్రూప్ కు సంబంధించిన వ్యాధులేనంటారా?
1: ఈ వ్యాధులన్నీ కీళ్ళకు సంబంధించినవి అయినప్పటికీ కారణాల వల్ల వేరువేరుగా ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే అది సంధివాతము, దీంట్లో ఒక వాతం మాత్రమే ప్రకోపం జరుగుతుంది. అదేవిధంగా ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్, దీంట్లో కఫ ప్రదోషము ఎక్కువగా ఉంటుంది, ఆమదోషం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మూడోదైనటువంటి వాతరక్తం, ఇది గౌటీ ఆర్థరైటిస్, దీంట్లో పిత్తదోషము రక్తదోషం ఎక్కువగా ప్రధానంగా ప్రకోపించి ఉంటాయి.
0: నొప్పులు ఒకే విధంగా కనిపించినప్పటికీ దాని మూల కారణము ఈ ఆయుర్వేదంలో చెప్పే ముఖ్యంగా ఈ వాతపిత్త కఫదోషాల ఇంబ్యాలెన్స్ వల్ల వేరువేరుగా ఉంటాయంటారా?
1: మూడు దోషాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క కీళ్లవాతంలో ఒక్కొక్క దోష ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ప్రామినెంట్గా ఉంటుంది. అది సంధివాతంలో వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది, అదే ఆమవాతంలో కఫదోషము ఆమదోషం ఎక్కువగా ఉంటుంది, అదే మూడవది వాతరక్తం గౌటీ ఆర్థరైటిస్ లో పిత్త ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మూడు మూడు కారణాల రూప్య వేరువేరు. అయితే ముఖ్యంగా ఈ సంధివాతం అనేది, ఆస్టియోఆర్థరైటిస్ అనేది అన్ని కీళ్లలో వస్తుంది. అయితే మనం తీసుకున్నటువంటి ఆహార విహార కారణాల వల్ల వాతం ప్రకోపం జరిగి అది మన శరీరంలో ఉన్నటువంటి సమస్త కీళ్లలో వ్యాపించి అక్కడ ఉన్నటువంటి శ్లేషక శ్లేష్మం అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ కార్టిలేజెస్ని ఎండింపజేసి కీళ్లు అరగడానికి దారితీస్తుంది. దీనిలో ముఖ్యంగా కీళ్లు అరగడం అనేది ముఖ్య లక్షణం.
0: అయితే ఇప్పుడు ఈ నొప్పులు అంటూ ఒక పేషెంట్ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు అది ఏ విధంగా, ఇది ఆస్టియోఆర్థరైటిసా కాదా అని ఎలా నిర్ణయిస్తారు?
1: ఆయుర్వేదం ప్రకారం అయితే దర్శన స్పర్శన ప్రశ్నై అంటే ఇన్స్పెక్షన్, ప్రశ్నై అంటే రోగిని క్వశ్చన్ చేయడము, దర్శనం అంటే చూడడం, వీటి ఆధారంగా ఇది ఏ ఆర్థరైటిస్ అని మేము నిర్ధారిస్తాం. అదేవిధంగా నాడీ పరీక్ష కూడా మేము చేస్తాం. అందులో ఏ దోష ప్రధానత ఉందో, తర్వాత ఏ కీళ్ళు ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి కూడా మేము వ్యాధి నిర్ధారణ చేస్తాం.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఆస్టియోఆర్థరైటిస్ లో వాత దోషము ప్రకోపం ఎక్కువగా ఉంటుంది, అంటే దాని ప్రమాణం ఎక్కువ ఉంటుంది అంటారు మిగతా దోషాలతో పాటు. ఈ వాతపిత్త కఫ దోషాలని ఎలా నాడీ శోధనలో నిర్ణయిస్తారంటారు?
1: అంటే అది ఫీలింగ్, మనం పల్స్ ఫీల్ రీడ్ చేసినప్పుడు వాత ప్రధానం ఉందా పిత్త ప్రధానం ఉందా అది అనుభవంతో రావాల్సింది. అది
0: ఇప్పుడు వాత దోషం అధికం ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది అంటున్నారు డాక్టర్ గారు, ఇది ఏ రకమైన సింప్టమ్స్ ని ప్రజెంట్ చేస్తుంది ఒక వ్యక్తిలో?
1: వాత ప్రకోపం జరిగి కీళ్లలో ఆశ్రయించినప్పుడు అంటే మోకాలు కీళ్ళు కానీ, ముంజేతి కీళ్ళు కానీ, కాలు మడమ కీళ్ళు కానీ, మెడభాగంలో కీళ్ళు కానీ, ఈ కీళ్లలో ఆశ్రయించి ఆ కీళ్లలో ప్రధానంగా మొదట్లో నొప్పిని తెస్తుంది. అదేవిధంగా స్టిఫ్నెస్ అంటే స్తబ్దత, కీళ్ళు స్తంభించిపోతుంది. తర్వాత క్రిపిటస్ అంటే కిటకిట కటకట అని సౌండ్ వస్తుంది, ఆ కీళ్ళు ఆడించినప్పుడు కదిలించినప్పుడు శబ్దం వస్తుంది. దీన్ని బట్టి మనము ఆస్టియోఆర్థరైటిస్ అని నిర్ధారించవచ్చు.
0: దీనికోసం ఏదైనా పరీక్షలు చేయాల్సి ఉంటుంది అంటారా?
1: డిఫరెంట్ ఎక్స్రేస్, ఫర్ ఎగ్జాంపుల్ మెడ

0: ఇన్వాల్వ్ అయినట్టయితే సర్వైకల్ నెక్ ఎక్స్రే, సర్వైకల్స్ పైన ఎక్స్రే చేస్తాము. అదే కటి భాగం అంటే నడుము భాగం అయినప్పుడు లుంబార్ స్పైనల్ ఎక్స్రే చేస్తాము. అదే ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయితే ఆ పార్ట్కి సంబంధించిన ఎక్స్రే చేయడం వల్ల దాంట్లో కీలు ఎంతవరకు అరిగింది అది తెలుస్తుంది మనకి.
1: అంటే ముఖ్యంగా ఆస్టియోఆర్థ్రైటిస్ లో కీలు అరుగుదల అనేది ఒక
0: ముఖ్యమైన లక్షణం.
1: ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన కారణాలు, విహారానికి సంబంధించిన కారణాల వల్ల వాత ప్రకోపం జరుగుతుంది. అందులో ఆహారానికి సంబంధించినవి ఏంటంటే ముఖ్యంగా చిక్కుడు, గోర్చిక్కుడు, బీన్స్, వంకాయ, ఆలుగడ్డ, బఠానీ, చనా, రాజ్మా, తర్వాత అలసందలు, చెమ్మకాయ, చల్లని పదార్థాలు, చల్లని గాలి, ఇలాంటివి వాత ప్రకోపంని కలిగిస్తాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఎక్కువగా ఫ్రిజ్ల్లో పెట్టిన వంటకాలు వాడుతున్నారు. ఫ్రిజ్ నుండి తీసి డైరెక్ట్గా వాడినట్లయితే దాంట్లో ఉన్నటువంటి శీతగుణం, చల్లదనంతో వాత ప్రకోపం త్వరగా జరుగుతుంది. దాంతో ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విహారానికి వచ్చినట్లయితే మనము చేసే ప్రతి పని శక్తికి మించి చేసినట్లయితే అది వాత ప్రకోపాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి నడవడం కానీ, జంప్ చేయడం కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఈ రోజుల్లో సైకిల్ రైడింగ్ కానీ, బైక్ రైడింగ్ కానీ, తర్వాత వెహికల్ రైడింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇలా మనం చేసే ప్రతి పని శక్తికి మించి చేసినట్లయితే వాత ప్రకోపం అధికంగా జరుగుతుంది, కీళ్లలో పేరుకుపోతుంది. అర్ధశక్తి వ్యాయామం ఆచరేత్ అన్నారు. అంటే మన శక్తిలో ఉన్నటువంటి సామర్థ్యంలో హాఫ్ అంటే అర్ధశక్తి ప్రమాణంలో మాత్రమే ఎక్సర్సైజ్ కానీ పని కానీ చేయాలి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం లైఫ్ స్టైల్కి వస్తే చాలా వరకు ఉద్యోగాల రీత్యా రాత్రి జాగరణం ఎక్కువ చేస్తున్నారు. రాత్రి మేల్కొండడం వల్ల వాత ప్రకోపం చాలా తీవ్రంగా జరుగుతుంది. దానివల్ల రాబోయే కాలంలో ఆస్టియోఆర్థ్రైటిస్ వచ్చే ఆస్కారం చాలా ఉంటుంది. అందుకే మనం ఈ మధ్యన సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ జాబ్స్ చేసే వాళ్లలో సర్వైకల్ స్పాండైలోసిస్, తర్వాత ఈ లుంబార్ స్పాండైలోసిస్ వ్యాధి చాలా ఎక్కువగా చూస్తున్నాం.
1: డాక్టర్ గారు, మనం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇతర దేశాల సమయానుకూలంగా పనిచేయడం ఒక ఎత్తు అయితే, భోజన విషయాల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తింటున్నారు. అందులో సాధ్యమైనంత వరకు ఆ టైంలో అన్ని రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్ తింటున్నారు.
0: దానివల్ల వాత ప్రకోపం జరుగుతుంది.
1: అయితే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఉద్యోగ రీత్యా జీవనభృతి కోసం ఖచ్చితంగా చేయాల్సిన ఉద్యోగం ఉంది. అయితే అలా ఓవర్ నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఆహారం పట్ల ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
0: ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాత ప్రకోప ఆహారాలు చిక్కుడు, గోర్చిక్కుడు, బీన్స్, ఆలు, బఠానీ, చనా, తర్వాత రాజ్మా, బేకరీ ఐటమ్స్, తర్వాత స్టోర్డ్ ఫుడ్, చిల్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత బేకరీ ప్రొడక్ట్స్, వీటన్నిటిని తినకూడదు.
1: సో ఇవన్నీ అవాయిడ్
0: చేయాలి. శరీరానికి అవసరమైనంత నిద్ర తప్పకుండా ఇవ్వాలి. అలా కాకుండా శక్తిని మించి జాగరణం చేసినట్లయితే వాత ప్రకోపం జరుగుతుంది.
1: ఆస్టియోఆర్థ్రైటిస్ అని నిర్ధారింపబడిన తర్వాత ఆయుర్వేద విధానంలో చికిత్సా పద్ధతి ఎలా ఉందంటారు?
0: చికిత్స ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శోధన చికిత్స, రెండవది శమన చికిత్స. శోధన చికిత్సల్లోకి పంచకర్మలు వస్తాయి. వాత రోగాల్లో ముఖ్యంగా వస్తి అంటే మెడికేటెడ్ ఎనిమా అండ్ వాత ప్రశమన ద్రవ్యాలతోని, వాతాహార ద్రవ్యాలతోని కషాయాలుగా చేసి, తైలాలుగా చేసి ఎనిమా ఇస్తాం. అది కషాయంతో ఇచ్చినట్లయితే అది కషాయ వస్తి అంటారు, తర్వాత తైలాలతో ఇచ్చినట్లయితే తైల వస్తి అంటారు.
1: సో ఆ ప్రకారంగా చేసినట్లయితే
0: వాత ప్రశమనం జరిగి ఆర్థ్రైటిస్ లో ఉన్నటువంటి లక్షణాలు, జాయింట్ స్తబ్దత గాని, నొప్పి గాని, వాపు గాని పూర్తిగా తగ్గిపోతాయి.
1: మామూలుగా అంతవరకు యాక్టివ్ గా తిరిగిన మనిషి ఒక్కసారి మజిల్ స్టిఫ్నెస్ గాని, జాయింట్ స్టిఫ్నెస్ రావడంతో జీవితమంతా కుదేలైన భావనలో ఉంటారు. సో ఈ శోధన ప్రక్రియలో గనక పంచకర్మ చికిత్సలో మీరు అన్న వస్తిక ప్రక్రియలు గనక చేసుకున్నట్టయితే ఇమీడియట్ గా రిలీఫ్ ఉంటుందంటారా?
0: తప్పకుండా ఇమీడియట్ తప్పకుండా రిలీఫ్ ఉంటుంది.
1: ఇది కాక రెండో ప్రక్రియ
0: శమన చికిత్స. శమన చికిత్స ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఆహార ఔషధాలు, తర్వాత పత్యాపత్యాలు. ఔషధాలకు వస్తే ముఖ్యంగా వాత రోగాల్లో అశ్వగంధ, శతావరి, బల, రాస్న, తర్వాత ఏరండ అంటే ఆముదం. ఈ ఔషధాలు, ఈ వనమూలికలు ముఖ్యంగా వాతాన్ని శమింపజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటితో తైలాలు కానీ తయారు చేసి, లేదా చూర్ణంగా తయారు చేసి కానీ, లేదా అరిష్టాలుగా తయారు చేసి కానీ మనం వాడుకున్నట్లయితే వాతం తగ్గి, వాత రోగం వల్ల వచ్చే లక్షణాలు తగ్గిపోతాయి.
1: డాక్టర్ గారు, ఆయుర్వేదం అనగానే పథ్యం ఉంటుంది కాబట్టి చేయడం కొంచెం కష్టము అన్న ఒక అపోహ ఉంది చాలా మందిలో. అయితే ఈ పత్యాపత్యాల గురించి చెప్తారా?
0: పత్యాపత్యాలు పాటించకుండా కేవలం ఔషధం తీసుకున్నట్లయితే సరిగా

0: తగ్గదు. ఎందుకంటే పబ్లిక్లో ఒక అపోహ ఉంది, ఆయుర్వేదం వాడినట్లయితే పథ్యం పాటించాలి అంటే ఆయుర్వేదం గురించి పథ్యం కాదు, అది వ్యాధి గురించి పథ్యం. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఏ రోగం వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంధివాతం ఉంది, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, ఇప్పుడు రకరకాల చిక్కుళ్ళు తీసుకోవడం వల్ల వాత ప్రకోపం జరిగి సంధివాతాన్ని కలిగిస్తుంది, అంతేగాని ఔషధానికి పథ్యం కాదు.
1: ఏదైతే మన వ్యాధికి కారణభూతమైందో వాటిని అవాయిడ్ చేసినట్లయితే
0: అపత్యాలు అంటారు. వ్యాధికి కారణభూతమైన దాన్ని అపత్యాలు అంటారు. వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలని పథ్యాలు అంటారు.
1: డాక్టర్ గారు నిర్దేశించిన ప్రకారం పథ్యాపత్యాలని గనక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ లో ఆయుర్వేదంలో మంచి గుణం కనబడుతుంది అంటారు,
0: పూర్తిగా అదుపులోకి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ సంధివాతము మీరు అన్నట్టు శరీరంలో ఉండే అన్ని రకాల జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నారు, అన్ని రకాల కీళ్ళని. యాక్చువల్ గా మూమెంట్ లేకపోతే లైఫ్ చాలా కష్టమైపోతుంది డాక్టర్ గారు. ఏ పార్ట్స్ కు వస్తే, ఏ జాయింట్స్ లో అది ప్రకటితమైతే ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
0: ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆహార విహారాల వల్ల ప్రకోపించినటువంటి వాతము మోకాలు జాయింట్లో, మోకాలు కీళ్ళలో పేరుకుపోయినట్లయితే అది జానుగత సంధివాతం అంటాం. దాంట్లో ముఖ్యంగా స్టెప్స్ ఎక్కడం దిగడం, తర్వాత అధికంగా వడివడిగా నడవడం, కింద కూర్చోవడము ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేయకున్నట్లయితే జానుగత సంధివాతం, ఆస్టియోఆర్థరైటిస్ని తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే థై మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడుండే జీవన శైలిలో చాలా మార్పులు వచ్చేసాయి. ఆహారం పట్ల సరైన శ్రద్ధ కనబరచడం లేదు, అలాగే వ్యాయామం పట్ల కూడా సరైన శ్రద్ధ కనబరచడం లేదు.
0: నిజమే ఇది. అంటే మన శరీర శక్తిని అనుసరించి వ్యాయామం తప్పకుండా చేయాలి. వ్యాయామం చేయనట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో రకరకాల ఫ్రీ రాడికల్స్ అనే రోగకారక పదార్థాలు తయారవుతాయి. మనం వ్యాయామం చేసినట్లయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎప్పటికప్పుడు మెటబలైజ్ అయిపోతూ ఉంటాయి.
1: మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదం ఎంత ప్రాచీనమో యోగా ధ్యానం కూడా అంతే ప్రాచీనము. సో ఈ యోగాసనాలు చేయడం కానీ, ప్రాణాయామం చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ ఈ సంధివాతంలో ఏమైనా ఉపకరిస్తాయా?
0: సంధివాతంలో ముఖ్యంగా ప్రాణాయామం బాగా ఎక్కువగా ఉపయోగకరిస్తుంది. అంటే ప్రాణాయామం చేసినట్లయితే కీళ్ళల్లో స్తబ్దత, తర్వాత నొప్పి బాగా అంటే పూర్తిగా తగ్గిపోతుంది. అంటే టాలరెన్స్ కెపాసిటీ పెరుగుతుంది, వ్యాధిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి ప్రాణాయామం చేయాలా, తర్వాత కీళ్ళుని అనుసరించి ఏ కీళ్ళలో ఉందో దాన్ని బట్టి యోగాసనాలు చేయాల్సి ఉంటుంది.
1: ఆవేశము, కోపము, ఆందోళన కూడా ఈ వాత ప్రకోపానికి ఏమైనా కారణమవుతాయా?
0: తప్పకుండా ఉంటుంది. కామ క్రోధ భయాద్ వాయు, అంటే మనకు శక్తిని మించి డిజైర్స్, కోరికలు ఉండడం వల్ల కూడా వాత ప్రకోపం జరుగుతుంది. అంటే మన అధికంగా కోపం, అవసరాన్ని మించిన కోపం, చీటిమాటి కోపం అవ్వడం వల్ల కూడా వాత ప్రకోపం జరుగుతుంది. భయాత్ అంటే స్ట్రెస్, చిన్న చిన్న విషయాలకి మనం స్ట్రెస్కు లోనవుతుంటాం, బాధపడుతుంటాము, వీటి వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా వాత ప్రకోపం జరుగుతుంది.
1: కాబట్టి ఖచ్చితంగా ధ్యాన పద్ధతి కూడా వాత ప్రకోపమైన ఈ ఆస్టియోఆర్థరైటిస్ లో లాభకారిగా ఉంటుంది.
0: ధ్యానం చేస్తే తప్పకుండా ఆస్టియోఆర్థరైటిస్ అదుపులో ఉంటుంది.
1: మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, పెద్దవాళ్ళు ఒకవైపు నొప్పులతో బాధపడుతుంటారు, ఒకవైపు కోపం చేస్తుంటారు. ఆ కోపానికి నొప్పులు కారణమవుతుంటాయి, నొప్పులకు కోపం కూడా కారణమవుతుంది. సో ఇది వైస్ వర్సా ఎఫెక్ట్
0: ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయాలా, కామక్రోధ భయాలను తగ్గించుకోవాలి. ఎంతవరకు మనం అరిషడ్ వర్గాలు అంటారు, వీటిని మనం ఎంతవరకు అదుపులో ఉంచుకోగలిగితే అంత మంచిది.
1: దాంతోపాటు తమరు డాక్టర్ గారు చెప్పిన పథ్యాపత్యాలు పాటిస్తూ ఔషధ సేవనం సమయానుకూలంగా చేసినట్లయితే ఎంత కాలంలో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందంటారు?
0: అంటే వ్యాధి తీవ్రతను బట్టి మినిమం 1 వీక్ నుంచి, 1 వారం నుంచి 4 వారాలు, లేదా 40 రోజులు, లేదా 60 రోజులు, లేదా 3 నెలలు. 3 నెలల వరకు వ్యాధి పూర్తిగా తగ్గే ఆస్కారం,
1: వ్యాధి పైన పూర్తిగా మనం కంట్రోల్ తీసుకోగలం.
0: అవును,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్టియో ఆర్థరైటిస్ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30. జనరంజని.

జనరంజని కార్యక్రమానికి స్వాగతం. మీరు కూడా జనరంజనలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీ పేరు, ప్రాంతం వివరాలు, మీకు నచ్చిన పాట వివరాలతో. ఇక ఈనాటి మొదటి పాట పడమటి సంధ్యారాగం సినిమా నుంచి స్వీయ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకితో కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యం. ఇక ఈ పాట కోసం వాట్సాప్ చేస్తున్నారు యాదాద్రి జిల్లా బీబీనగర్ నుంచి వెంకటేశ్వరి కుటుంబ సభ్యులు, సోమయ్య సూర్యాపేట నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కృష్ణా జిల్లా పెడన నుంచి అప్పలరాజు, రవికుమార్ వడ్లమాని ఆల్మస్గూడ నుంచి కోరుతున్నారు. ఇంకా మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్, కరీంనగర్ నుంచి వీరందరి కోసం ఈ పాట

0: ఇంకా చాలు ఆ పాట.
1: ప్రేమించు పెళ్ళాడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇష్టానికి పడిన పాట వింటారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్స్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:34.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం.

0: చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సీ.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పీఎస్ను సంప్రదించగలరు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10:00.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమంద

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొంటున్నారు. కాగా ఈ యాత్ర కాసేపటి క్రితం ఖమ్మం చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ టీజీటెట్ లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం తదుపరి దశను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట స్థాయి మీదుగా జాతీయ స్థాయి వరకు సాగే మూడంచెల విధానంలో పోటీలు నిర్వహిస్తారు. మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. మొదటి పరీక్షలో సముద్రంలో దిగిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి నిటారుగా నిలబడేలా చూసే ఆపరేటింగ్ సిస్టమ్ను ధృవీకరించారు. రెండో పరీక్షలో వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ను విద్యుత్ చోదక శక్తిని అందించే సర్వీస్ మాడ్యూల్తో అనుసంధానించే అంబులెన్స్

ఎలక్ట్రికల్ మెకానిజంను వేరు చేశారు. అలాగే ఒక నమూనా క్రూ మాడ్యూల్ నుండి CSU-2ను వేరు చేసే పరీక్షను కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ నిర్మించిన కొత్త అవుట్ పేషెంట్ విభాగం సిద్ధమైంది. దీన్ని రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి శోభా కరణ్ లజే ప్రారంభించనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచే వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు.

0: ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల ముఖ్య అంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 3:45.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 26 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:39.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జోర్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి రెండు కొత్త నేర నిరోధక చట్టాల అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫోరెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే

మూడు సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరోప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక, వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. విమ్మల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీ

0: చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవాదుల ఎత్తుపోతుల పథకాన్ని సందర్శించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరంగా. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఈ ఉదయం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ డికే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెంలో యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: కాగా సింగరేణి భరోసా యాత్ర మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ రాజభవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఈ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతాయని ఆయన వివరించారు. విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 96,81,000 మందికి పైగా చిన్నారులకు మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పంపిణీ జరుగుతోంది. ఈరోజు మాత్ర వేసుకోలేకపోయిన పిల్లల కోసం జూలై 20 ప్రత్యేకంగా మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టోప్సో, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దేవాదల ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులో వస్తున్న ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంతో పాటు నీటి పంపింగ్కు సంబంధించిన తాజా వివరాలను ఇరిగేషన్ అధికారులు మంత్రుల బృందానికి మ్యాప్ల ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు ఇక్రిసాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, క్రీడా సంస్థల శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐసి ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించనుండగా మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ఆసుపత్రులతో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రారంభించారు.

0: హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 సీజన్1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోర్లో ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ను గవర్నర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్క మల్లుతో కలిసి వీక్షించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష T.G.TET ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ T.G.TET లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఏటా 2 సార్లు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,
1: పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటం కోసం భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా నొల్లి పురుగుల వల్ల కూడా పడేటువంటి ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నొల్లి పురుగులు కడుపులో ఉండడం వల్ల, చిన్నప్పుడు మనం ఆటలాడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి.
0: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హనుమకొండలోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ అల్బెండోజాల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలందరూ తప్పనిసరిగా ఈ మాత్ర తీసుకోవాలని ఆయన సూచించారు.
2: 1 నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలకు మరియు యువకులకి అల్బెండజోల్ చూయబుల్ టాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతోని చప్పరిచి మింగేలా చేయడం అనేది మనం చేస్తా ఉన్నాము. 1 నుంచి 19 సంవత్సరాలు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో తీసుకోవచ్చు. స్కూల్లో లేని వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ లో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు 21వ తేదీన తీసుకోవచ్చు.
0: రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమతి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అమావాస్య సందర్భంగా రేపు నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉంజాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 365 చిన్న ప్రభుత్వం తయారు చేసి భక్తి శ్రద్ధలతో జ్యోతులను వెలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ B.హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సర్వే గడువు సమీపిస్తున్నందున ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఈరోజు మంచిరేవుల్లోని శ్రీ మచలేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చారకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ పాలికల విద్యాలయాన్ని ఇందిరమేళ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, KGBV పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యత అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు నిలబడి నిరీక్షిస్తున్నారని, ఈ రోజు నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమానంగా దరఖాస్తుదారులకు సీట్లను కేటాయించారు. దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేషన్ భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బల్లు బిట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తుపోతల పథకాన్ని సందర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొంటారు. మరి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేయండి, 2324085252, 2324085359, 2955 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్లో ఈ నంబర్కైనా ఫోన్ చేయండి. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402 STD కోడ్ 2324 0852 2324 0853 2955-0923. ఈ నంబర్స్ కి కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి

23240853 23240853 29550923 0400 STD కోడ్ 23240852 23240853 29550923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్కి ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏదైనా సందేహాలుంటే ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0404 STD కోడ్

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

శ్రోతులకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 040 STD కోడ్ జత చేసి 2324085852, 2324085853, 2955092923, ఇవి మా ఫోన్ నంబర్స్. మీరు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:33 ముంబై వివిధ్ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు తమకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసిన దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 1,15,028 మంది అభ్యర్థుల్లో 50,544 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రజాప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాల

లో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సింగరేణి విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారులకు సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎయిర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడన్ ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 మరొక నంబరు 2324085 మరొక నెంబర్ 2955092 మరొకసారి ఫోన్ నంబర్లు ఆంగ్లంలో ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 మరో నెంబర్ 2324085 మరొక నెంబర్ 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. గమనిక విన్నారు. చిత్రగీతాలు వింటున్నారు.

0: तेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్,

ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, మరో నెంబర్ 23240853, మరొక నెంబర్ 29550923. ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. గమనిక విన్నారు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ముంజాల తిరుపతి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని

అధికారులను ఆదేశించారు. సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా 50,000 మందికి పైగా అర్హత సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన

0: ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 15వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న 2200 మంది సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశమై కోల్ ఇండియాతో సమానంగా వేతన సవరణ పనితీరు ఆధారిత చెల్లింపుల అమలుపై వారి డిమాండ్లను సమీక్షించారు. అధికారుల సంఘానికి భరోసా కల్పించి రాబోయే 3 నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యజమాన్యాన్ని బట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ పోటీతత్వాన్ని పెంచేలా, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రులు వాకట్ శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, 237 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హామ్ రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
1: ఎంతో మంది చనిపోవడం, కాలు చేతులు ఇవ్వడం, ఇంకా ఎంతో మంది వికలాంగులు కావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నది, పోవాలన్నా గానీ 25 కిలోమీటర్లకు గంట 20 నిమిషాలు. మీకు మాటిస్తున్నా, 1 సంవత్సరం అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మక్తల్కి వెళ్లి నారాయణపేట పోతారు, అది నేను గ్యారంటీగా చెప్తున్నా.
0: మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ది చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్ tgtet.apt.online.inలో టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 115,028 మంది అభ్యర్థులు హాజరుకాగా 50,544 మంది అర్హత సాధించారు. ఇందులో 23,623 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక కమ్యూనిటీల వారిగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎస్టీలు 51.03%, బీసీలు 40.36%, ఈడబ్ల్యూఎస్లో 22.43%, జనరల్ అభ్యర్థులు 20.15% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే మెరుగైన ప్రతిభ కనపరిచారు. పేపర్2 మ్యాథ్స్లో 32,555 మంది మహిళలు హాజరుకాగా అందులో 12,495 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 11,567 మంది హాజరుకాగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. లార్డ్స్లో జరిగిన మొదటి మహిళల టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 341 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కాగా భారత బౌలర్ స్నేహ్ రాణా 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగాలు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. రక్తదానం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి నివాసానికి మార్చిగా వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కూల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామో

సోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852 నెంబర్కి గాని మరో నెంబర్ 2324-0853 లేదా మరొక నెంబర్ 2955-0923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ అనగా బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకుని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనేవాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలున్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515

15227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయపాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then, bye. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు 27వ తేదీ నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది 28వ తేదీన బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనైనా రాష్ట్ర ప్రభుత్వంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన 27వ తేదీ నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्रीज लखनऊ के आसपास स्थापित होने जा रही है. और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఆక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతారు.

0: కాబట్టి వీళ్ళ కండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచర్ల 2 బ్లాక్ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమంను ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందిశామానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తిగా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాడ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు.

0: మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా ఉన్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా పొందాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా చేస్తున్న నామాని సుజనాదేవి గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుజనాదేవి గారు.
1: నమస్కారం అండి.
0: చాలామంది ఈ ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ చేస్తుంటారు వాళ్ళ భావి భవితను భద్రంగా ఉంచుకోవడానికి.
1: అవునండి.
0: అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏ పథకం కింద చేసినా చనిపోవడం జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ఎవరికి ఇస్తారు?
1: ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇవాళ్టి కాలంలో తప్పనిసరిగా అందరూ వారి జీవితానికి భద్రత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన పాలసీ సార్. ఇది తీసుకున్న తర్వాత వాళ్లే ప్రీమియమ్స్ కడతారు, వాళ్లే పాలసీ తీసుకుంటారు కాబట్టి. కానీ ఇంట్లో వాళ్లకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు గాని మామూలుగా గాని చనిపోతే ఇంట్లో వాళ్ళ పాలసీ బాండ్స్ ద్వారా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మాక్సిమం ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించుకుంటారు అది ఫోర్స్లో ఉందా లేదా.
0: సుజన గారు, మనం గమనిస్తుంటాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిత్యము మెడిసిన్ వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో తెలియచెప్పి ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైద్యం ఈ మందులు వాడుతున్నారని చెప్పినప్పుడు సరైన సహకారం అందించడానికి వీలవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల విషయంలో కూడా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా ఫలానా ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, ఫలానా బ్యాంకులో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పి ఉంచడం ఉత్తమమని అంటారా?
1: సరిగ్గా మీరన్నది 100% నిజము. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవగాహన ఉండడం అనేది చాలా సరైన పద్ధతి సార్. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీని కూడా ఫోర్స్లో ఉంచుకోవడం కూడా అంతకుమించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త సార్.
0: పాలసీ ఫోర్స్లో ఉండాలి అన్నారు, ఇది క్లెయిమ్ రావాలి అంటే. ఈ పాలసీ ఫోర్స్లో ఉండడం అంటే ఏమిటండి?
1: పాలసీకి దానికి తీసుకున్న తేదీని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు సార్. అప్పటి నుండి వాళ్ళు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ అంటే 6 నెలలకొకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 3 నెలలకొకసారి కానీ వారు కోరుకున్న విధంగా కట్టుకోగలిగే ప్రీమియం కట్టగలిగేటువంటి అవకాశం వారికి ఉంది. వారి యొక్క వెసులుబాటును బట్టి కొంతమందికి పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అప్పుడు నెల నెల జీతం వస్తుందన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల నుండి డైరెక్ట్గా రికవర్ చేసుకునేట్లుగా అలా వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తారు. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి వాళ్ళు ఒక సంవత్సరానికి ఉదాహరణకు పెట్టుకున్నారనుకోండి, మార్చిలో పాలసీ తీసుకుంటే మళ్ళీ మార్చి లోపల ఆ తేదీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టాలి. అలా కట్టకపోతే అది ల్యాప్స్ అవుతుంది, అది ఫోర్స్లో ఉండదన్నమాట. అయితే దీంట్లో కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి సార్. నెలకైతే 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది, ఇస్తారు. అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ వాటికి ఒక 1 నెల రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం లోపల కడితే దానికి వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకుంటారు, అది ఫోర్స్లో ఉన్నట్టుగానే పరిగణించబడుతుంది.
0: మనం తీసుకున్న పాలసీ ప్రీమియం అంటే ఆ కిస్తీలు టైం టు టైం గనక కట్టినట్లయితే ఆ పాలసీ యాక్టివ్గా ఉన్నట్టు, జీవించి ఉన్నట్టు. అలాంటి యాక్టివ్గా ఉన్న పాలసీ సమయంలో గనక ఏదైనా మరణం సంభవించినట్లయితే దానికి సంబంధించిన ప్రీమియం పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ పొందడానికి వీలవుతుందంటారు?
1: వీలవుతుంది.
0: ఒకవేళ 10 సంవత్సరాలకు గాను ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారనుకుందాము,

0: 9 సంవత్సరాల వరకు కట్టాడు. అనారోగ్య కారణాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఒక చివరి సంవత్సరం కట్టలేదు, ఆ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు?
1: ఇప్పుడు 2014 తర్వాత ఈ ఐఆర్డీఏ పెట్టిన రూల్స్ ప్రకారము అలాంటివి లేవు సార్.
0: కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను బట్టి ఇన్సూరెన్స్ పథకము యాక్టివ్లో ఉండి ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది.
1: ఉంటుంది.
0: ఎవరు దీనికోసం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి?
1: క్లెయిమ్ ఎప్పుడైనా కూడా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో నామినీ ఉంటుంది సార్. ఆ తప్పనిసరిగా నామినీ వాళ్లే క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్లే దాన్ని క్లెయిమ్ చేస్తారు. అంటే మైనర్ పిల్లల మీద తీసుకున్న పాలసీకి ప్రపోజర్గా తండ్రి ఉంటాడు. అతనికి ఆ మైనర్ బాలునికి కానీ బాలిక కానీ 18 సంవత్సరాలు రాగానే తప్పనిసరిగా ముందర నామినేషన్ రిజిస్టర్ చేయాలి. చాలా మంది అది అలాగే వాళ్ళ యొక్క ఈ బిజీ షెడ్యూల్ వల్లనో ఏమో కానీ నామినేషన్ రిజిస్టర్ చేయకపోతే ఓపెన్ టైటిల్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ తీసుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. లీగల్ గా అలాంటివన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి.
0: అంటే వాళ్ళు ఫ్యామిలీ లీగల్ హెయిర్ సర్టిఫికెట్
1: సర్టిఫికెట్ తీసుకో,
0: అందరికీ అందులో భాగం రావడం, సమస్యలు ఉంటాయి. నామినీ పేరు గనక ఖచ్చితంగా నమోదు చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించిన అమౌంట్ అంతా కూడా నేరుగా నామినీకి
1: చెందుతుంది.
0: మిగతా కుటుంబ సభ్యులు వచ్చి అడగడానికి వీల్లేదు.
1: వీల్లేదు.
0: ఉదాహరణకి నామినీగా పేరు రాసిన వాళ్ళు కూడా చనిపోయి ఉండి వాళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు అందులో చేర్చకపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
1: అప్పుడు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓపెన్ టైటిల్ అవుతుంది సార్. అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకురమ్మనడము, కోర్టు నుండి తీసుకురమ్మనడం, ఇది జరుగుతుంది సార్. కాబట్టి ఒకవేళ నామినీ చనిపోతే మళ్ళీ వెంటనే వేరే నామినీని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
0: సుజన గారు, ఈ క్లెయిమ్ పొందడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎంత కాలం పడుతుంది అంటారు?
1: నిజానికి క్లెయిమ్ ఇప్పుడు చాలా తొందరగానే వస్తుందండి. దాంట్లో 2 రకాల పద్ధతులున్నాయి. ఒకటేమో నాన్ ఎర్లీ క్లెయిమ్, ఒకటి ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ అంటే మనకు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల లోపల గనక వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటే చాలా తొందరగా చనిపోవడం, దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లోపల అది నిజంగానే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉండి అది దాచి తీసుకున్నారా, ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఆ విషయాన్ని మనకు పాలసీలో చెప్పకుండా తీసుకున్నారా, అలాంటి విషయాల మీద ఎంక్వైరీ చేసేసి అది జెన్యున్ క్లెయిమే గనక అయితే వెంటనే ఇచ్చేస్తారండి. అది కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియమ్స్ కట్టి ఉండేది ఉంటే వారికి ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళు క్లెయిమ్ ఫామ్స్ ఇవ్వాలండి. డెత్ సర్టిఫికెట్, వాళ్ళ యొక్క ఆధార్ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ డీటెయిల్స్, డిశ్చార్జ్ వచ్చారు ఒకటి ఉంటుంది, ఆ డిశ్చార్జ్ వచ్చారు క్లెయిమెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఇస్తే ఇమీడియట్గా చేసేస్తారు.
0: వీటితో పాటు క్లెయిమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత సాక్షి సంతకం కోసం వాళ్ళకి సంబంధికులు తోడుగా తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా?
1: అందులోనే ఉంటుంది సార్, విట్నెస్ సిగ్నేచర్ అని. దాన్ని సాధారణంగా ఎప్పుడైనా కూడా ఏజెంట్ మాత్రం ఏజెంట్ చేస్తాడు. ఎందుకంటే పాలసీ చేసింది అతనే కాబట్టి మళ్ళీ ఏజెంట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ పాలసీ హోల్డర్కి మధ్యన ఒక వారధిలాగా ఉంటాడు కాబట్టి అతను ఇద్దరు ఇరువైపుల పార్టీలకు తెలుస్తుంది కాబట్టి అతనే మ్యాక్సిమం చేస్తాడు.
0: సాధారణంగా ఏ ఏ పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు?
1: ఎటువంటి పరిస్థితులలో చేస్తారంటే ఒకవేళ పాలసీ అతను చనిపోయే నాటికి ఫోర్స్లో లేకుండా ఉన్నట్లయితే, మరొకటి అతను కావాలని ముందర ఏదైనా దీర్ఘకాలిక రోగము లేదు అంటే హాస్పిటలైజ్ అయినా అట్లాంటిది ఏదన్నా అయినా అది అంత దాచి ఒకవేళ గనక పాలసీ తీసుకున్నా అది తర్వాత కనుక తెలిస్తే, దీంట్లో మళ్ళీ సెక్షన్ 45 కూడా అప్లై అవుతుంది సార్. అలా దాచి తీసుకుంటే అప్పుడు ఎంక్వైరీ చేసేసి ఆ విషయాలు కనుక వీళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
0: అంటే ఆల్రెడీ ఒక టెర్మినల్ డిసీజ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ అలాంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ పొందడానికి వీలుపడదు.
1: రైవల్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నామినీకే తప్పనిసరిగా పే చేయాలా అంటే నామినీ వచ్చి ముందర మనకి ఇంటిమేషన్ లెటరు ఆ క్లెయిమ్ ఫామ్స్ తీసుకొని వెళ్ళి ఇన్ టైంలో తను పూర్తి చేసి ఇస్తే మనము పే చేయొచ్చు. ఈ లోపలే మనం పే చేసే లోపలనో వాళ్ళు మనల్ని ఇంటిమేషన్ ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఎవరైనా మ్యాక్సిమం ఎప్పటికీ ఇది

0: ఎక్కడ ఉంటుంది అంటే తల్లికిను భార్యకి మధ్యలో ఉంటుంది సార్. నామినీ తల్లి పేరుందనుకోండి, భార్య క్లెయిమ్ చేస్తుంది వచ్చి, ఇది నాకు సంబంధించిన పాలసీ, ఆమె పోకుండా ఆపండి అని చెప్పేసి కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది.
1: అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
0: ఎవరికి అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నామిని ఎవరైతే ఉన్నారో, నామినేషన్ యొక్క లీగల్గా మనకున్న సెక్షన్స్ ప్రకారము నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే క్లెయిమ్ ఇవ్వడానికి అధికారం ఉంది మనకి. కానీ ఈ లోపల మనం ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చే లోపలనే గనక కోర్టు ద్వారా, అది అడ్వకేట్ నోటీస్ కాదు, కోర్టు ద్వారా గనక ఆపండి అని వచ్చేది ఉంటే మాత్రం ఆపి కోర్టు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇవ్వాల్సి వస్తుంది.
1: సుజన గారు, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ రకంగా అందజేస్తారు?
0: ఇన్సూరెన్స్ క్లెయిము ఇదివే ఇంతకు పూర్వం అయితే చెక్ ద్వారా ఇచ్చేవారు సార్, ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మాత్రమే ఇస్తున్నాం. నెఫ్ట్ ద్వారా అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
1: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు అని అనిపించినప్పుడు అప్పీల్ కోసం కానీ రిడ్రెసల్ ఏదైనా మెకానిజం ఉందంటారా?
0: ఉంది సార్, రిడ్రెసల్ మెకానిజం. ముందర డివిజనల్ ఆఫీస్ వాళ్ళు రెప్యుడియేషన్ చేస్తారు. రెప్యుడియేషన్ చేసినప్పుడు అది ఒకవేళ గనక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, దాని లోపలనే మేము సో అండ్ సో ఈ ఈ కారణాల వల్ల మేము ఈ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నాము, మీకు ఒకవేళ మా యొక్క డెసిషన్ నచ్చకపోతే మీకు మా జోనల్ రిడ్రెసల్ కమిటీ ఉంది, ఆ కమిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ అది కూడా కాకపోతే అప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు అని ఆ వివరాలన్నీ కూడా అడ్రస్లతో సహా ఇస్తారు అందులో.
1: అలాంటి అప్పీల్కి వెళ్ళి క్లెయిమ్ సాధించుకున్న సందర్భాలు ఉన్నాయంటారా?
0: ఉంటాయి సార్, ఎందుకంటే అందులోపల ఒక రిటైర్డ్ జడ్జి ఉంటాడు, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చేస్తారు కాబట్టి అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
1: నామినేషను రాయకపోవడము లేదా నామినేషను ఇవ్వబడిన వాళ్ళు చనిపోయి ఉండడము ఇలా ఉన్నప్పుడు ఓపెన్ టైటిల్ అవుతుంది అన్నారు కదండి, అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం, క్లెయిమ్ వల్ల వచ్చే అమౌంట్ ని ఐదుగురు పేరిట ఇస్తారా, లేదంటే ఐదుగురులో నలుగురు ఒకళ్ళ పేరు మీద ఇవ్వమని ఒక అండర్టేకింగ్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తారా?
0: అలాంటప్పుడు మనము అనేది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్, దాని ప్రకారము వాళ్ళు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మా అందరిది ఇలా వీళ్ళ పేరు మీద ఇవ్వండి అట్లా వాళ్ళు గనక మనకు అఫిడవిట్ అది చేసిస్తే, నోటరీ చేసిస్తే మనం ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: సాధారణంగా మీరు అన్నట్టు అటు సంస్థకు ఇటు పాలసీదారుడికి మధ్యలో ఈ ఏజెంటు వారధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏజెంటు తప్పిదం వల్లనో నిర్లక్ష్యం వల్లనో ఆ పాలసీ క్లెయిమ్ సరైన సమయంలో చేయకపోయినట్లయితే, సరైన విధానంగా చేయకపోయినట్లయితే ఆ తర్వాత ఎలా అప్రోచ్ కావాలి?
0: దీంట్లో మా ఏజెంట్కి సంబంధించి కూడా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్. కొంతమంది తెలియకనో తెలిసో అట్లా కావాలని చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు మా ఆఫీస్ పరంగా తీసుకోబడతాయి.
1: క్లెయిమ్ పొందడానికి ఏదైనా కాలపరిమితి ఉందా, లిమిటేషన్ ఉందండి?
0: ఉందండి, 5 సంవత్సరాల లోపల చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకోవాలి, లేదు అంటే టైం బార్డ్కి క్లెయిమ్ అని అంటారు. అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి చేస్తే దాని మీద మన అధిష్టానం ఒకసారి డెసిషన్ తీసుకుని అది ఒకవేళ నిజంగా అనిపిస్తే ఆ రకంగా క్లెయిమ్ కూడా ఇస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ ఫోర్స్లో లేకుండా చివరి సంవత్సరం ఒకటి కట్టకుండా అని మీరు అడిగారు, అటువంటి వాటిల్లో కూడా ఎక్స్క్రేషియా క్లెయిమ్స్ అని అంటే ఈ డెసిషన్ ద్వారా కొన్ని తీసుకునేటువంటి అధికారం అధిష్టానానికి ఉంది.
1: ఎంత సమయం పడుతుంది ఒక క్లెయిమ్ ఇవ్వడానికి?
0: నిజానికి నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 సంవత్సరాలు దాటిన క్లెయిమ్కి వారు మొత్తము అన్ని తీసుకుని వస్తే అదే రోజు పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఎర్లీ క్లెయిమ్ అయితే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్ తీసుకుంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుజన గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం.

ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా ఉన్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కాబట్టి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252 నెంబర్కు గాని మరొక నెంబర్ 2324085353 లేదా మరొక నెంబర్ 2955092 మరొకసారి ఫోన్ నెంబర్లు ఆంగ్లంలో STD కోడ్ 040 జత చేసి 2324085323 ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. ఈ కార్యక్రమం 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా బుధవారం రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324052 నెంబర్కి గాని 2324085 నెంబర్కి గాని లేదంటే 2955093 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఈఆర్ గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చైనాలోని వర్దోస్లో జరిగిన తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ ప్రబల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సింగరేణి మణుగూర్ ఏరియాలోని పీకేఓసీ 2 మైన్ను సందర్శించి కార్మికులు, కార్మిక సంఘాల

0: నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై చర్చిస్తూ సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కరీంనగర్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, మేడిగడ్డ వద్ద రోజుకు 9 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ ఎండిపోతుంటే ప్రభుత్వం కన్నెపల్లికి వెళ్లకుండా తమను అడ్డుకోవటం రైతులకు, ప్రజలకు తాగునీటికి నష్టం చేస్తోందని అన్నారు. గత 2 ఏళ్లలో ఎన్సీఎస్సీ ద్వారా 60,000కు పైగా కేసులు పరిష్కారమయ్యాయని ఆ సంస్థ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. హైదరాబాద్లో ఆధునీకరించిన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, ఇక్కడి పరిధిలో 10,800కు పైగా ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు 33.8 కోట్ల రూపాయల పరిహారం అందించినట్లు వెల్లడించారు. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానా భేటీ అయ్యారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను అధికారులు కమిషన్కు వివరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఆషాఢ బోనాల జాతరకు 16వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉత్సవాల నిమిత్తం 3,427 దేవాలయాలకు 15.05 కోట్ల రూపాయలు విడుదల చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా మహిళల జట్టు 270 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 457 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ జట్టు 186 పరుగులకే కుప్పకూలగా, భారత బౌలర్లో స్నేహ్ రాణా 4 వికెట్లతో రాణించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేస్తూ, ఈ ఒప్పందానికి సంబంధించి జూన్ నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్తో జరిగిన చర్చలు అద్భుతంగా సాగాయని ఆయన పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDను ఫాలో అండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమర్థం తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక.

అంతటి ఏకాంతమైన చింతలేమిటండి? చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్ప

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల

సహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు మరొకమారు గుర్తు చేస్తున్నాం. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 నెంబర్కు గాని 2324085353 నెంబర్కు గాని మరొక నెంబర్ 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ నెల అంటే జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. శ్రోతలకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాం, ఈ నెల అంటే జులై 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జతచేసి 2324085 నెంబర్కి గాని, 2324085 నెంబర్కి గాని, లేదంటే 2955092 నెంబర్కి గాని కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడొచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీతమాలిక మధురిమా.

0: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: కొన్ని అంతే, చెలి సొగసు, తల బిరుసు రెండూ ఒకే చోటుంటాయి. మల్లెలు ఒక పక్క ఉంటే మంటలు మరొక పక్క ఉన్నట్టు. అడుగులు వేస్తూ అలా వెడుతూ ఉంటే మనసు లాగేస్తుందని, తిప్పుకుంటూ వయ్యారాలు పోతే మతి కాస్తా పోతుందని, ద్వేషమున్న చోటే ప్రేమ ఉంటుందని, కసిరే విసురులోనే కలిమి చెలిమి ఉంటుందని పాడుతున్న తొలినాటి గేయం టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి రచన, సత్యం సంగీతం.
2: చక్కని చుక్క, ఏ చక్కని చుక్క, ఆహా.

నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మదిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో.

ఇటు చూడు మగవాడు కాడు జతగాడు, నవ్వు అర నవ్వు రతనాల పెదవి పైరు, ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు, ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మది పోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో

0: చేయవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుళ్ళు కుళ్ళు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: మలయ పవనాన్ని తేరుగా చేసుకుని మేఘమాలికల్లో తేలిపోతూ దారిని తగిలిన కొండను చుట్టుకుని నీరై పారినట్టుగా పగలైనా రే అయినా భావన ఉన్నంత వరకు జీవం ఉంటుందని, భావన వెనుకున్న మమతే ఈ జగతికి శక్తి అని, తుమ్మెదుకు ఒకే పుష్పం కాక అనేక పుష్పాలపై వాలటంలో వింతలేదని, జీవిత గమనం ఎలా సాగాలో ప్రబోధించే గీతం ఇది.

0: లక్ష్మి.
1: చిన్నపిల్లల్ని చూస్తే ముద్దు చేయటమే కాదు, తగువు పెట్టుకోవటం కొంతమందికి సరదా. పెద్దయినా ఆ సరదా పోదు. దంపతులైన తర్వాత కూడా మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా ఆలోచన ఉంటే కొంచెం కష్టమే కదా. అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ప్రతిజ్ఞలు చేసేసి పెళ్లి చేసుకుని తీరా కార్యరూపంలో మాటలు బూటకాలు నటనలు అయితే ఇంతే, మధ్యవర్తితో మొరపెట్టుకోవాల్సిందే కదా. మిస్సమ్మ చిత్రంలో పి లీలా, ఏఎం రాజా, పింగళి నాగేంద్రరావు రచన, సాళూరి రాజేశ్వరరావు సంగీతం.

పిల్లలకు ఆటలు వేడుక, యవ్వనంలో సయ్యాట వేడుక, మధ్య వయస్సులో అలనాటి ముచ్చట్లే వేడుక, అన్ని వయస్సులో భగవద్ దర్శనం వేడుక. అందుకు భక్తుడు చేయాల్సింది వేడుకోటమే. సంభవామి యుగే యుగేగా అవతరించిన గోపాల లీలలు భక్తిరసంలో తొలిచి కొలిస్తే కృష్ణ ప్రేమ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన, పింజాల సంగీతం.

0: ಮೋಹನ ರೂಪ ಗೋಪಾಲ.
1: మొదట కొంచెం కొంచెంగా చంద్రోదయం కనిపించిన జాబిల్లిలోంచి వెన్నెల అలా అలా జాలువారటం, జాలువారిన వెన్నెలపై లేత మలయ మారుతాం, ఇంకే విరహం, అందులో తరుణం, మనస్సు వలపు నిలిస్తే, కన్నులు విరిసి ప్రేమగీతి పాడితే ఈ హిందుస్థానీ రాజశ్రీ రాగంలా ఉండే ఈ పాట అవుతుంది. పాతాళ భైరవి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి లీల, పింగళి రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

కష్టాలు తీరి కడగళ్లుపోయి ఎదురీతలు అలసి కన్నీరులు తడిసి ఆ ఉక్క నుంచి ఆ చెరసాల నుంచి మనసుకు రెక్కలు కట్టుకుని ఎగిరి తన కన్నీటిని తుడిచే వేలు కోసం కరుణ చూపించే చేతి కొనల కోసం పరిగెత్తుకుపోవాలని బరువెత్తిన గుండె

ఆ తరంలో పాడిన ఈ పాట ఈ తరంలో కూడా స్వచ్ఛంగా వినిపిస్తూనే ఉంటుంది ఆ గళం. అమ్మ కోసం చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, పి ఆదినారాయణరావు సంగీతం.

చిన్నప్పుడు విబ్జయార్ ఏడు రంగుల్ని వేగంగా తిప్పితే తెల్లగావటం గుర్తుండే ఉంటుంది. వయసుకు ఏడు రంగులు ఉన్నా కూడా మనసు మాత్రం అవన్నీ కలిసి తెల్లగా ఉంటుంది అని అంటూ, కంటి పాపల నీలిమని, పచ్చని పసిమి వయస్సుని, ఆ పసిమి సొగసును, కొసల నారింజ రంగుని, సంజ కింజాయి ఎరుపు బుగ్గలని, ఈ సౌందర్యం మొత్తం ఇంద్రధనువుతో పోల్చి అది ఎక్కుపెట్టగలిగిన ధీరుడు ఎవరు అని వేసి చూస్తున్నాను అంటున్న గేయం ఇంద్రధనుస్సు చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన కె. వి. మహదేవన్ సంగీతం.

కళలకు ఊహలకు యవ్వనం ఒక ఆసరా. యవ్వనానికి ముఖ్య ఘట్టం మరో మనిషితో మనువు. తిలకం దిద్దినా, పారాణి చుట్టినా, వరచూపుడు చూసినా, పెదవి కిసుక్కుమని నవ్వు శబ్దం చేసినా, ఓ సన్నని సన్నాయి మూతకు, ఓ చల్లని పన్నీటి జల్లుకు, చిలిపి ఊహకు, కలికి మెడలో పడిన తాళికి బంధం వేస్తూ నందనవనంలో మధుర స్వప్నంలాగా సాగిపోతున్న యుగళ గీతం. ఆత్మీయుల చిత్రంలో ఘంటసాల పీసుశీల, శ్రీనారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మంచితనం మనిషి మనసుకు సంబంధించింది. అనురాగం అవతలివారితో మనకున్న బంధానికి సంబంధించింది. ఆ అనురాగానికి విరుగుడు అనుమానం. అది దహించి నిజమైన నిప్పు కంటే ఎక్కువగా వెలుగుతూ ఉంటుంది. ఆదరించే దరిచేరిన, అవమానించి దూరముంచిన, అందులో పరాయి ప్రమేయం లేనంతవరకు పర్వాలేదని, మనసును మమతను గుర్తు చేసుకుని తన మంచితనాన్ని తెలుసుకోమంటున్న గీతం. బంగారు కళల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆత్రేయ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మౌనంగా ఉండే పూలవనానికి పిట్టపాటే అందం, నిండైన రాసనగరికి సాలభంజికే అందం. సుకుమారమైన కన్ని మనసును అక్కను చేర్చుకుంటే అల్లుకుపోతుందని, ప్రేమను జాలువారించే కనుదోయిపై బాసలు చేసుకుంటూ మనసు కోవిలలో కొలువి తీర్చుకుంటూ అచ్చతెలుగు పాటలో పాడుకుంటున్న అనురాగ గీతం ఇది. నేను మనిషిని చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన వేదా సంగీతం.

ఎలాంటి మనసున్న కఠినాత్మునిలా మునిలా ఎక్కడో దాక్కున్నా ఎక్కడో గుండెల్లో దాచుకున్న ఉలితేలిన శిల్పాన్ని సంబోధిస్తూ పాడిన పాట. అమరశిల్పి జక్కని చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సి నారాయణరెడ్డి గేయం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

చెడుచేసి పాపాన్ని ప్రేమించి తాపాన్ని పొందేందుకు అవి మనుషులు కాదని, పల్లెత్తుమాట అనకపోయినా కన్నెత్తి మనవంక చూడకపోయినా మనసును రసప్లావితం చేస్తూ

రాగం లాల పాడుతుంటే అర్థం నిద్ర లేపుతూ ఉంటుంది కొన్నిసార్లు. కొన్ని జీవితాలు అంతే, పగలు వెళ్లి చీకట్లు కమ్మే సమయానికి వెన్నెల వచ్చి వెలుగులు నింపుతుంది. వెన్నెల్ని చూద్దామనుకున్నప్పుడు మొబ్బడ్డం వచ్చి చీకట్లు తిరిగి నింపుతుంది. మగడు ప్రియుడు వదిలి వెళ్ళిపోయినా ఒడిచేరిన బొడితడిని లాలిపుచ్చుతూ ఉయ్యల లూపుతూ తన గాధని గోడుని వినిపిస్తున్న గానం. ఇది కథ కాదు చిత్రంలో పి సుశీల, ఆత్రేయ రచన ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

లాలిత్య లాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగంగా లాలిలా ఉండే పాట శుభరాత్రి గీతం.

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం అనగా 2026 జూలై నెల 14వ తేదీ ఉదయం 6:05 అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శిని వింటారు.

పిల్లలకు ఆరోగ్య జీవనం శీర్షికన జెస్టేషనల్ డయాబెటీస్ ఈ అంశం గురించి డాక్టర్ సృజన గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతులకు మరొకమారు గుర్తు చేస్తున్నాం. ఈ నెల 15వ తేదీ అనగా జూలై నెల 15వ తేదీ బుధవారం రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కాబట్టి మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240858 నెంబర్కు గాని 23240853 నెంబర్కు గాని 29559923 ఈ నంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారుతో వారితో మాట్లాడొచ్చు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

ఆకాశవాణి సమయం 11 గంటలు. ఇంతటితో మా ఈ ప్రసారాల్ని ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.